0: నమో సర్వజీతం నమో సర్వీతం
1: నమో సర్వజ్ఞానం నమో పరమతానం
0: నమో సర్వమంత్రం నమో సర్వయంత్రం
1: నమో సర్వదృశ్యం.